హమకశ్వరం ఈమావి మీహున్నాయ్, యహూదీం ఖమ్గావి మీహున్నాయ్, సోబియున్నాయ్, నసోరాయింగి తెరిం అల్లోహషాయ్, ఆఖిర్ ద్వహం ఈమావి హి అవల్కుల మీహుం దన్నాషి. ఫహ ఎవరెంగి మచ్చకం ఎవ్వెస్ బిరెన్నెతి, అది ఎవరెన్ని హితామ కురాణే భయకం గావిస్ నుమెవేమే.

ఇస్రాయిలుగ దరింగ తెరేం కాఫిరు మీహున్న దావుదుగ ఫానాయి మరియంగ ఫానుగ దరికలు ఐసాగ ఫానుగ దూఫుడు మతిం లాన లవ్వాఫావే ఎయి ఎవరెం ఉరెదును కమట్టక అది ఉరెదుముగా హద్దు ఫహనళాదాకంగా ఎవరెం వీకమట్టకే.

విజ్జమీసకున్నే హజ్జక నువత ఉమ్రాయక త్యబామిహు ఇహ్రామ్ బందగిన్ తిబే ఎగ్గము షికార కతుల్ నుకురాషే అది త్యబామిహుంగి తెరేం కస్తుగా ఎఫద షికార కతుల్ కొఫ్ మీహా దన్నాషే ఫహ ఎమీహెగ్గి జజాయకి కతుల్ కుళ ఇచ్చక ఎఫద ఇచ్చే నామ్ సూఫీగి తెరేం దినుమే ఎఫద ఇచ్చకా మెదు హుకుం కురాని త్యబామిహుంగి తెరేం అదులు వెరి దెమీహికి మి దేం జహేని కాబతుల్లాహి గిఫ్ల ఫోరా హదుయగ్గి గొతుగై నువత కఫారా ఇద్దినుమె ఎయి మిస్కీనున్న ఖాన్ దినుమె నువత ఎయా ఎవ్వర రోద హిఫుమె ఎయి ఏనా కుల కంతగి నతీజాగె రహ లిబిగత మట్టకై మియా ఇబ్బావా లింగి కురిం ఇస్వెదియ కంతం అల్లాహు ఆఫూ కురవ్వాఫి అది ఏకమం ఎంబురి అయాద విజ్జ మీహా దన్నాషి ఫహ ఎమీహాగి కిబైన్ అల్లాహు బదల్ హిప్పవానితి అల్లాహ్ ఈ బదల్ హిప్పెంగి వెరి అజీజ్ వంత రస్కలాంగే.

0: మీ దీనుగాడు.
1: అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అమ్మా బాద్. హితామై కురిమతి ఉమం మికం కం కురవ్వా అల్గుణ మెంగ్ ఎమ్మెన్న వెస్ ఎంగేనే ఫదాయ్ అల్గుణ మెంగ్ మే మతివిర్ నబియ్యా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం అని వరద్దతి ఉందగు దువస్తకగా కురిమతి లవ్వాఫ మక్కాగే ముషిగుంగే ఫరాతుంగే కురిమతివి ఫురస్సారయ దతితక గోనాత ఎకలే ఫానో కురిమతి లవ్వ జహి వడాగన్నవి మీ కందెత్తకా హురే అల్గుణంగే మే మతివిర్ నబియ్యా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం ఇత హితామతకే గుఫుల్లవన్ జహి వడాగన్నవి మీ వాహకత భయాంకురవ్వ హిజరు సూరతుగా అల్లాహ్ సుబ్హానహు వ తాల వహీకురవ్వా ఫావని వలఖద్ నఅలము అన్నక యతీఖు సద్రుక బిమా యఖూలూన్ మానేకి హమ కషవరుం ఎబామిహుం బునా బుణుమున్ కలేగ్ ఫానుగ హిప్పుల దతివాకం తిమం ఇలాహు దినోడిగెం వమే కొమేకస్ అల్లాహ్ సుబ్హానహు వ తాల దెం వహీకురవ్వని ఎకలేగ్ ఫానుగ హిప్పుల ఫినికెన్ లిబిగెన్ దాఫదా ఆయతే మీ ఆయతకి ముళి ఉమ్మత వహీకురవ్వాఫావా వహీకురవ్వమే ఇలాహు వహీకురవ్వని ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వకుం మినస్ సాజిదీన్ మానేకి ఫై కలేగ్ ఫానుగ వెరి ఇలాహ హందాయకు తస్బీహ విదాలు వాషే అది సజిద కురా మీహుంగ తెరేం కలేగ్ ఫానువే వడాగన్న వాషే ఏంకము దతి ఉందగు హితామ వెరికమె దిమావము నువత దిరవము జిగురు కురుం గినకురవ్వ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫద జిగురుత గిన గినా కురవ్వుమ ఆద కురవ్వ అది హమేహిమ్మే అస్తగ్ఫిరుల్లాహ్ మీ వెస్ వరవ్వెస్ మతివెరీకెం వా పారుగతేకెం వా జిక్కురై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీకురవ్వని సజిద కురా మీహుంగ తెరేం వుమ మీ ఆయతుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదుమకు దెవ్వాఫావని హమే కని నమాదు కురుమకన్ను ఎహన్నమేస్ నమాదుగ ఎమ్మె ముహిమ్ము ఎబ్బాకముగా వా సజిద కురుమ ఏ సజిదయ సమాదుకం దీనుమ సబబకి సజిదాగా ఉన్న వగుతకి తిబాగె వేరి రబ్బు అల్లాహు సుబ్హానహు వ తఆలాయ ఎమ్మె ఖారివేవే ఎమ్మె కుత్తంవేవే వగుతవ్వం దువా కురుమం ఎమ్మె రంగళ వగుతకి ఎయి నమాదు కురుమం ఎవ్వెస్ బహనాయన్ ఒవిగెన్ నువాన దతి ఉందగూతకుం అరాగనే కామ్యాబం ఎదేనమ నమాద గవస్వె గన్నవ బంగీగా వా ఫదా నమాద గవహ గన్నాషే కామ్యాబు లిబిగతుమం అవహ గన్నాషే కామ్యాబిగి ఫెషుమకి నమాదే భయామెఫామివని నమాదు నుకురానమ తిబా తియ హోదా హితుగ హింహమ జెహుం హోదాని కిహినెత్తో అదివేస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహికురవ్వాఫావని వాబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్ మానేకి కలేఫానుగ అరిహం యకీన్ వెగెం వా కంత ఎవహి మరు అతుజౌమ దాందెన్ కలేఫానుగ వెరి ఇలాహ అళుకం కురుమతి దెమి హున్నవాషే వీమా అబదువెస్ అళుకం కురుముగా దెమి హున్నవ ఎయి సొదగా కురుం కముగా వియస్ కురువాన్ కియవం కముగా వియస్ మే అళుకం కురుమ వకి హద్దెక్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కండాలు వాఫే నువె నమాదుగ ఇతురు అళుకంతవ్వెస్ కురవుమం ఆద కురవ్వ తిబాగె హితామతక లుయె లిబేని కొం అళుకమకుం కమై తిబాయగ ఎంగిగెనె నువె అళుకం కురుముగా సాబితువె దెమి హున్నవ కీరిత్ రసూల ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వాఫావా గొతుగా ఎమ్మె రంగళు అళుకంతకకి దాయిమీక తిబా కుర అళుకం ఎయి కితమ్మె కుడం ఇంవరికముగా వీనమవెస్మె అళమెన్ ఎమ్మెగె హిత్త సాబిత్ కొద్దెవ్వా ఉఫావెరికం గెనెస్ దెవ్వం ఎది అల్లాహు సుబ్హానహు వ తఆలాగి హజ్రతుగా దుఆ దన్నవం وصلى الله وسلم وبارك على نبينا محمد وعلى آله وصحبه وسلم
2: قال رسول الله صلى الله عليه وسلم آية المنافق ثلاث إذا حدث كذب وإذا وعد أخلف وإذا اؤتمن خان متفق عليه معني رسول الله صلى الله عليه وسلم حديث قربيه ಮುನಾಫಿಕುಂಗೆ ಅಲಾಮಾಯ್ ತಿನಕೆ ಎಯ್ ವಾಹಕ ದಕ್ಕಾ ಹಿಂದು ದೊಗುಹೆದುಮಾ ವಾದೆ ವೆಜ್ಜೆ ನಮ ಎಯಾ ಖಿಲಾಫುಮಾ අමානාතෙන් හවාලු කුරවිජ්ජනම එයන් කියානාඇත්ත.
3: රකටින් ඒ කාරචහි මේ තීනු කෑඩ
0: සුන්දුර
4: ಅಸ್ಲಾಮಲೈಕುಂ ಎಮ್ಮೆಹ ಮುಸ್ಲಿಂ ಮಹುನ್ನ ತುನ್ನಂ ಉಫಾವಿರ್ ವಗುತು ಕೊಳಕಂ ಎದೆಂ ಮೇದಸ್ ಮಿಗಡೀಗ ಸುಂದರ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ ಆಯ್ಕೀಗ ಮಿ ಬದ್ದಲ್ ಕೊಲ್ಲಿ ಇಹುದ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗ ಮಿ ಗೆನಿಸ್ತೆನಿ ಅಶ್ಯಹ ಅಲಿ ನಜೀಬ್ ಲಿಯುವ ದಗತ ಪಬ್ಲಿಷರ್ಸ್ ಪಬ್ಲಿಷ್ ಕುಫವ ಸೂರುಗೆ ಎದ್ದೆವೇನೆ ಮಗು ಮಿ ಫೋತುಗ ವಾ ವಾಹಕತ ಈ ನಿಮ್ಮಾಲ್ ಹಿಸಾಬು ಫೆಶಿಕೆ ಕುರಿಯದ್ದಾಣ ವಾಹಕ ದನ್ನವ್ಯಾದೇನಿ ಆಯಶತ್ ವರುದ
5: ವಕ್ಕಂಕುರಾ ಮೀಹುಂಗ ಐಕ್ಯಣುಮಾ ಬೇಹೇಗತುಂ ವಕ್ಕಂಕುರಾ ಮೀಹುಂಗ ಐಕ್ಯಣುಮಾ ಬೇಹೇಗತುಂ ಅಲ್ಲಾಹ್ ವಹೀಕುರ ವಾಫಾವೆ
6: ವಸ್

0: పాల్గొనకి మిస్ మా ఫస్ట్ వన్ నా కా ఫదరి దాదుకు వ్యా దెన్ అడుగుమె మద్దకు వాణి సువరు గే
1: అది అడుగుండకి దూమా ఇస్మే అడుగు మమ్మా ఫ్లా
2: అడుగుండకి హైదార్ ఇజి అడుగుండ కుజ్జ కులి బిజ్జ నమకక్కి హాజర్
3: అడుగుండకి తైమా ఇబ్న్ ఇస్మాయిల్ మీ మమ్మగి నోవన్న దరి అడుగుండ బిహరి బడువ ఫిరి హెనక వేఫ ಮಿಹಾರ ದೇವಣ್ಣ ಕಾಯಿ ಕೊಪ್ಪಿ ಅದು ತಿಪ್ಪಿರಿ ಹೆಂಗ್ ಕೂತಿಂಬೆಸ್ ಲಿಪಿಜ್ಜೆ
2: ಅಳುಗಂಡಕ್ಕೆ ಮಮ್ಮಗೆ ಲೋಬಿ ವಾವತ್ತೂರ್ ಅಳುಗಂಡ ದುನಿಯೇ ಗಾಹುರಿ ಆ ದುವಾಕು ಮಮ್ಮ ದುವಾಕುರು ಹುಟ್ಟೆನ್ನು ಲಾಣು ಏಯ್ ಮಮ್ಮ ಹೇಳ್ಕಂಗ್ ತುಮಗೆ ಗೊತ್ತು ಕುರವೆ ಸೋಲಿ ಆಮೇಲೆ ಕಮಗಾಲವ್ವಾಂದೆ
0: ಅಳ್ಕೊಂಡಕ್ಕಿ ನಫೀಸ್ ದಬೀಹ್ ಬಾಯ್ ಮಮ್ಮ ಫ್ಲಾ
2: ಮಮ್ಮ ನೀ ಮಮ್ಮ ಕುಡಿದ್ರೆ ಹೋಗುದ್ ಮಮ್ಮ ಮಮ್ಮ ಹಾಜ
4: ಮಮ್ಮ ಎಬ್ಬರನ್ನು ಕುರೆ ಇದ್ಮ ಮರಕಿ ಸಕರಾತೆಂಗ್ ಈಗ ಮೆಣೆ ಕಮೆ

ఫదా గెఫ్లంగ్ హబ్రూను గాతి మంగళే ఫానక బినా నుకురవేన్ మీస్తకు నట్టగా బినా కురవను ఫుర్ తమ గెఫ్లకి బక్కా గావా ఆలం తకం హిదాయత కం గాల బాఫా బరకా తిర్గిఫు.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఏ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అళుకమి నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని త్యబామ్యంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏ విస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిన దాని ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు గుతు అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురం లేవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాద కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లియవిగిన్ దానితి హమ హెమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువె నువత మీహక వాహక దిక్కుముగ సోబం ఏనగ వికురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ వికురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికెబ్బేకలు ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకలు విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంతి ఏంకము అడుగుమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవెస్ నమాదుగి ఉమ్మీదుగా అడుగుమెన్ మితిబే తిబుమ కీవెస్ ఏ నమాదుగి కురింకముగా వ్యస్ అది నమాదుగి ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుమెన్న లీబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుస్సవాదివుమస అది ఎమోమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహతుగా కురేముందా దువాయకము గఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడుమట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజారు కురుమకి ఎయి వరం ముహిమ్ముఖమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.

0: నరకడి మెందురు బారకడి తెరేసినట్టు మీ దీనికాడు
1: కీరిత్ గురువాన్గి దివి తర్జమా.
2: కీరిత్ గురువాన్గి దివి తర్జమా మీద గినిస్తేని సూరతుల్ మాయిదా ఫన్సాస్ ఇవ్వన ఆయతం ఫషాగిం ఇసూరతుగే సతేక అవ్వన ఆయతుగెనియల తర్జమా విదాడు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.

హమకశ్వరం ఈమావి మీహున్నాయి, యహూదీం కమ్గావి మీహున్నాయి, సోబియున్నాయి నసోరాయింగి తెరింగ్ అల్లోహషాయి ఆఖిర్ ద్వహం ఈమావి హి అవల్కుల మీహున్ దన్నాషి ఫహ ఎవరెంగి మచ్చకం ఎవ్వెస్ బిరెన్నెతి అది ఎవరెన్ని హితామ కురాణే భయకం గావిస్ నుమెవేమే.

ఇస్రాయిలుగా దరింగ తెరేం కాఫిరు మీహున్న దావుదుగా ఫానాయి మరియంగ ఫానుగ దరికలు ఐసాగ ఫానుగ దూఫుడు మతిం లాన లవ్వాఫావే ఎయి ఎవరెం ఉరెదును కమట్టక అది ఉరెదుముగా హద్దు ఫహన్ అళాదాకంగా ఎవరెం వీ కమట్టకే.

అది అల్లోహషాయ్ తిమమ్మింగ్ గాథంగా హక్కుగుత తిమమ్మింగ్ ఈమాన్ వాంవి అది తిమమ్మింగ్ వెరి రస్కలాంగ సోలె అళుంగ తెరయ తిమమ్మం వెద్దెమంగ్ ఎదుం వెరు నువాంవి కీ విగంగ్ హిజే.

ఉన్ అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్దీ ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم
1: ఎవరెం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుంవంతవే ఒడిగెన్ నువే హెయ్యె నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: మీ దీనుగాడు.
1: కీరితి రసూల సల్లల్లాహు అలైహి వసల్లమ దునియదు ఎమ్మె మతివిరి సాహిబ
2: సల్లల్లాహు అలైహి వసల్లమ.
3: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి వబాద్. కీర్తిమా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హంగురామే క లష్కర్ తయ్యార్ ప్రవ్వా ఇరుగా ఏ లష్కర్ నసేహ్ దివ్వా ఏ లష్కర్ గు హురిహా ఇమిన నసేహ్ దివ్వా అదీస్ కురవ్వా ఫవా బస్ ఫుల్ తక్ ఆస్ ఫవే యబామీ హుం ఎవ్వస్ అంగెనకు కతులను కరాషి ఎవ్వస్ ముస్కుళియకు కతులను కరాషి అది ఎవ్వస్ కుడకుజ్జకు కతులను కరాషి అది మీగే ఇతురుమస్ ఇకరేక్ ఫాన్ నసేహ్ దివ్వము హదీస్ కురవ్వా ఫవా బస్ ఫుల్ గు మానగ ఆస్ ఫవే యబామీ హుం ఎవ్వస్ గహెన్ నుకొండారి కొమ్మెహెన్ కండం మజ్బూర్ వెగెన్ నూని ఎవ్వస్ గహెన్ నుకొండారి అది అణుకం కొంగ్ ఉళే తంతన గెల్లుండు దేర్ ఇకలేక్ ఫానకి ఎమ్మె హిప్పుడు తిరి ఓగావిరి మా నబియ సల్లల్లాహు అలైహి వసల్లం.
0: అషేఖ్ హసన్ తౌఫీక్.
4: అస్సలాము అలైకుం.
5: వాలేకుం సలాం. దొంత హాలు కేనిత
4: దొంత హాలు రంగరు ఫాతుం కొకు బలి వేవులే కంగేత
5: ఆ దొంత కొమ్మె దోక సాలు బల బేణు మహితిరిక ఫోర్ కొద్దెము మిదని దొంత కంబుడు నువే ఫాతుం కొకు ఎకన్యు నువానే కొక్కు ఎకన్యు లేతి డాక్టర్ దక్కం వెస్ తటివానిత ఎహం వి మేకం వెస్ ఆర్ మేం వార ఫర్వాతిరిక మాయకి ఎబకూరా
6: హిమబిహి రక్కా తెరువుం
7: హిమబిహి వ్యాక్సిన్ దెడోస్ హమకురుం
6: సాబోన్ లాగిన్ అద్దోవుం
7: కెస్సా కింబి అలానమ అంగయా నేఫె నివాకురుం
6: హిమబిహిగే ఎవ్వెస్ అలామాతెం హురినమ మాస్క్ ఎళుం
7: అది హిమబిహిగే అలామాతెం హురినమ ఎకహెరివుం
6: హిమబిహిగే అలామాతె ఫెనిజనమ లస్ను కురవా సిహి ఫర్వా హోదవా
8: దునియవి తిరియులుంగే ఉఫావరికమ సువరుగేగే మతివేరి నియమత వాసిల్వుమా
9: సాలిహంగే
8: ಅಳುಕಂಗೆ ರೀತಿ ಆದತಕ ಅಹ್ಲಾವ್ಗೆ ಮತಿವರಿ ಸಿಫತ ಲಿಬಿಗತಮ ಮಾ ರಸೂಲಾಗೆ ಸುನ್ನತ್ಗೆ ಮಚ್ಚ ಇಮಾಮು ನವವರಿ ರಹಮಹುಲ್ಲಾಹ್ ಲಿಯುಬಾಫಾವಾ ರಿಯಾಲು ಸೋಲಹೀನ್ ಮಿಫುತುಗೆ ಬಾಬು ತಕುಗೆ ಶರಹೈನ್
10: ಹೆಂದುನು ದಜ್ಜಾಲುಗೆ ವಾಹಕೆ ಆದ ಬೇಕಂ ಹವೀರು ವಿರು ಸಭೆ ಬೇಕಾದ್ರೂ ಏಕಮುಗೆ ಬಿರುವರಿಕಂ ಸಿಕುಂಡಿಯಂ ಎ ನೆಗಿಫವಾ ತಸವ್ವರು ಫಿಲಾ ನುದಾಕ ನಬಿಯ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಎಂಗಿವಡಾಗೆ ಸ್ವಾಲ್ ಕೊರನ್ ತಿಬೇಕಲಂ ಕಿಹಿನೆತ್ತೋ
8: ಅಳುಕಂಗೆ ಆದತಕ ಅಗೀದಾಯ ರೀತಿ ಅಹ್ಲಾವ್ಗೆ ಮತಿವೆರಿ ಅಗುಹುರಿ ಎತ ಫಿಲಾವಳುದಕ್ಕೆ
11: ಇಸ್ಲಾಂ ದೀನುಗ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವ ತಾಲ ವರ ಬೊಡ ಮೇ ಬಾರ್ ವಳುವಾಣಿ ಅಲ್ಲಾಹಂ ಎಕಣ್ಣಿ ಅಳುಕಂ ಕುರುಮ ಶಿರುಕು ನುಕುರುಮ ಅಂಗವಫ ದೆಮ್ಮಿ ಅಂಗವಣಿ ಎಮ್ಮೆ ಹಾ ಮೇ ಸಕುಂ ಎಬ್ಬಾವಂತ ಬೈಗೆ ಗೊತ್ತು ಗವುಮ
8: ಆದಿತ ದುಹ ಬುಧ ದುಹುಗೆ ಮೆಂದುರು ದೇಚ ಹಾಯರು ರಿಪೀಟ್ ಹೋಮ ಅದಿ ಬುರಾಸತಿ ದುಹುಗೆ ಹಿಂದುನು ಅಗ್ಗಡಿ ತಿರಿಹು ಅದಿ ಅಂಗಾರ ಅದಿ ಹುಕುರು ದುಹುಗೆ ರೇಗಂಡು ದಿಹಗಡಿ ತಿರಿಹು
12: قال الله تعالى إن الله لا يظلم الناس شيئا ولكن الناس أنفسهم يظلمون ماني همكشورون الله إفس كمكم ميستكون نن أنياء نكرة في إهنة كمكو ميستكون إورنج أمد نفسك أنياء كوري
7: ميانو كدين ريغانو نوائي جهي me din kya

0: మీ దీనుగాడు.
1: ఇస్లాం దీనకీ ఎమ్మె ఫురతమ అఖ్లాగ్ ముళి ఇన్సానియత దస్కు దివ్మ బావాలెవ్విదీన్ కీరితి రసూలా సల్లల్లాహు అలైహి వసల్లమ యకి ఎమ్మె ఫురిహమ అఖ్లాగ్గె వెరి నమూన ముస్లిముంగె దుస్తూరకీ కీరితి ఖుర్ఆన్ కీరితి రసూలా సల్లల్లాహు అలైహి వసల్లమగె హుల్గు ఫులకీ కీరితి ఖుర్ఆన్ ఎబ్బయకు అనిబ్బయక మామలాత్ కురుముగా అళుగణమింగె అమల్త బహట్టన్ జెహే మింగడు ఇస్లాం దీనుగ అంగవాఫావే తిమాయా మెదు అణికా నుబ్యా కొక్కంత కురికముగా వీనమవెస్ తిమాగి ఫరాతుం హిత్తిరికం ఇస్కురం వాణి రీతికో మామలాతు కురం వాణి అల్గర్మింగ్ ఇమ్మింవెస్ అడువహా వర మషూరు హాదిసాయికి వాహక హందాం ఆకుల్లవాహింగా మిస్కిత్గె గోతి తెరియ కుడగి ఫిలుకురి ఔరాపి రఫుషుగె మీహ కామెదు కీరితి రసూలా అమల్ కురెవ్విగొయిన్ ఎయి రీతి మిసాలె ఎకలేగి ఫాన్ ఉమ్మత దెవ్వి రీతి ఫిలావళె రుళి ఇస్నుకురుమషా అనియా వెరి నూమ కీరితి రసూలా ఉమ్మతం ఇర్షా దెవ్వి అనియాలిబే మీహాయషా అనియా కురా మీహాయవెస్ నస్రుదేన్ ఎకలేగ్ ఫాన్ కురెవి ఇర్షాద విస్నాలమాతో అనియాలిబే మీహాయన్ అనియాలిబుమున్ దురుకురుమన్ అనియా కురా మీహా దురల్లుంగై కిహా రీతి గొతెత్తో హమైహిమ్మె మామలాత్ కురుముగా గెంగుళే పస్మగ కీవెస్ మియదు అల్గన్మె విస్నాలం చెహేకమే వియాణుదా బస్తకుం ఎకకు అనికక ముఖాతబ్ కురుం మియదు మివణి ఆముఖముక వెఫ మీకముగా వకి ఉమురే వకి జిన్సెగ్గె తఫాతెన్నే అళుగడ్మిన్ అణికాయా మామలాత్ కురాయరు హినితు ముమాయకు మామలాత్ కురానమ ఎక్వెరికమా ఎబ్బ్యావంతకం ఆలాభుమ మగుఫహివాణి ఎహనీ తిబాగి అహాగి కురిమతీగా హినితు ముమకీవెస్ సొదకాతె హెవుకమే అళుగణమి మి దునియేగ కురాహా మసక్కతే కురంజెహెనీ ఆఖిరత్కే ఉఫా హోదుమ నెతివే గెల్లముందా ఇస్లామీ అఖ్లాగు అంబురా గిన్న అవస్వాంజెహే. రిపోర్ట్ లేవి అషేఖ్ అహ్మద్ మామూన్.
2: రసూల్ బేకలున్న నబీ బేకలుంగి సీరతకి ఇర్షాద నసేహత్గ దమ్మరే
3: ఎ దమ్మరుగి అలిం హోదే తజ్రుబాయకి హయాతుగి రాస్తా ఫస్య గెంగుస్తేనే ఆరు కాటియే
4: ఎ ఆరు కాటీగే హీ మాదమ్యా కొషారు కురాత కిచ్చకి హేయో హలాల్ తకిచ్చం హదమ
3: దీను గెడుం గెనెస్తేని
5: రసూలున్న నబీయు
6: హోమదుగె మెందురుం అంబరా దేచ్చహాయరు రిపీట్ అంగారు దూకి హెందును అక్కడి తిరిహు అది బుధ దూకరే తిహకటి తిరిహు
3: హమైకణి నూదిహ మెగర్డ్స్ దీను గేడు.
7: قال رسول الله صلى الله عليه وسلم من كان يؤمن بالله واليوم الاخر فليصل رحمه معني الله شا قيام الدوهن ایمان وا میہا ఫహె ఏనాగె గాయత్తిమాగె కముగె గుళుం దమహట్ట హుష్కం
8: మిహారు కడి మెందము అలివే దేచ్చహి మీ దీనుకి.

0: ఫతి ఉన్నతరు కొడితే దిస్ మూమెంట్ మీ దీనికి మీ ఫతి సమాధానం.
1: అల్లాహు అక్బర్ అల్లాహ్.